ఎక చతుర నార కరకే సింగార్ ఎక చతుర నార కరకే సింగార్ మేరే మన కే ద్వార యే అద్భుత జాత హమ మరత జాత హరే హే చతుర నార కరకే సింగార్ పరతా

0: కనపడది
1: కారే కారే
0: దూర పట్టాలి
1: కారే కారే
0: అమ్మకు పట్టాలే
1: కారే
0: దూరకి తరది ఎన్నాయో
2: ఎక్క చతుర నార అమ్మ చోడదనది ఎక్క చతుర నార
0: అమ్మ పక్కన కరకగది
3: మేదే మన్ను కేతార్ ఏ భూతత్ జాత అమ్మ మదత్ జాత అదే ఏ